0: ఉండదురే నీ ఏడే
1: దబ్బారే
2: పుత్తుల గుమ్మ పుత్తుల గుమ్మ కొత్త పుల్ల నీ చెత్తరు వడానే నీ ఉదారు ఉండాసే
1: అవునా.